క్రటుండా మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురుమే దేవ సర్వకార్యషు సర్వదా రుబ్రడూ మిల్నే కా మౌకా నహీ పా రహా అథ శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూ ప్రత్యేక వ్యక్తి కిసీ నా కిసీ రూప మే శ్రేష్ఠ హోతా హై ఇసీలియే आपकी श्रेष्ठता को हृदय से नमस्कार करता हूँ। फाहुन हिंदुस्तानी रेडियो के सभी सुनने वालों को हार्दिक से अभिनंदन करते हुए